0: బలంగా ఉండండి. మీరు ఎవరెస్ట్
1: మధ్య పశ్చిమ ట్రాంజిట్. यति बेला बेलुकीको 5 बजेको छ।